ఎథరో గీతటి నేచు శిల్పి మహమ్మద్ అజీజ్ కంఠరు, గీతికార్ నరేంద్ర బెహ్రా.